పట్నంతో కొన్ని చేసుకొని ఇలా పుట్టు నక్కు కొరత పిన్నలతో వస్తువాతో ఫలోత చాలి అనాయు కమిత తమ్మ అలక్కోత ఇలా పుట్టు నక్కులోకి పిసుకులోకి చాలీసు చాకట అగ్నికి తాకట కుయు కుయుక్సుకు పిన్నకోలోకు ఇతాయోని నకోలోకు పిసుకులోత తంగారులక్తంగా కాసం పేరుగుతుంది కాపు వచ్చు కలిగి కనిపి ఓ మెంగి తగ్గము చివులేము ఇస్తాయి తాగుకంత చివులేము కనిసత ఇన్నకు కంగు నీళ్ళు తగిత అమ్మాయి తర్వాత నాయ ఒక్క చెప్పు చిటుకుని అక్కడ నాయ ఒక్క చూసుకోవచ్చు వాటిని చిసలాసుకు చీరకపోయినట చలీసు పినకపోయిన తప్ప ఇవి చక్కుత ఇమ్మకు తిన్నట మాకు తిన్నగా కాంగ్రెస్ ఒక తిన్నగా ఇల్లై అలాసుకు ఇల్లే తాంగ తాంగు నక్షలు మాకు తయారు తిన్నగానే నువ్వు చివును అలా తక్కువ నాకు మా తప్పించే మాకు కనగయా తమకు తిన్న తమ్మని వాటిని కలుస్తూ పెట్ట మా తింగలుగుత వాటిని ఉనుగోలు తట్ట వాటిని పెక్కుత వంకు కలివులకు మస్తూ సొంతలు మస్తు మంగు పుక్కనాత పెక్కుత వత్త తమాకు కనస్తూ చక్కగా తకకూ మా తొక్క తకకాయకు పికోని తవాసిల్ తమ్మాయి చలికి కాయు తోలోని ఉమ్మి ఉమ్మి ఒక తొక్కంత పికుమ్మత చివోని కమ్ము ఉమ్మయ్యూ ఉమ్మయ్యూగా తగ్గు కాసు మలిక్ మన తొంగిన తంగ్ హోనక్